0: 88.2 megahertz meter. Ladies and gentlemen, this is the one and only Tully.
1: Center 94. North, south 95.6. East, west 98.2. You are listening your RM3 radio.
0: Megahertz meter. Ladies and gentlemen, this is the one and only Tully Ragalu. Tully Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
4: Namaskaram, Lu. Good morning, Andy. ఇన్స్టాగ్రామ్లో యాటిట్యూడ్, వాట్సాప్లో స్టేటస్, కానీ అద్దం ముందు నిజమేంటి? ఈరోజు టాపిక్ యాటిట్యూడ్ వర్సెస్ రియాలిటీ. లెట్స్ గెట్ రియల్.

అయితే మిత్రులారా, మార్నింగ్ ఎనర్జీ ఎలా ఉంది? రిమెంబర్, ఎంప్టీ స్టమక్ లో యాటిట్యూడ్ పనికి రాదు. అదే ఎంప్టీ స్కేస్ తో యాటిట్యూడ్ యూస్లెస్. సో టుడేస్ బైట్, ఫిల్ యర్ డే విత్ ఎఫర్ట్, నాట్ జస్ట్ ఈగో.

మహేష్ బాబు పోకిరి నుండి ఇప్పటి వరకు కన్సిస్టెంట్గా టాప్ 10లో ఉన్నారు. ఎందుకు? క్రమశిక్షణ, ద కీవర్డ్ ఈస్ డిసిప్లిన్. అలాగే ప్రభాస్ బాహుబలి కోసం ఇయర్స్ డెడికేట్ చేశారు. ఇందులో పాఠం ఏంటంటే ద లెసన్ ఈజ్ సక్సెస్కి షార్ట్కట్ లేదు.

మీకోసం చిన్న రియాలిటీ టాక్ అతి చూడుండడం తప్పు కాదు, కానీ బేస్ లేకుండా బిల్ చేస్తే కొలాప్స్ అవుతుంది.

స్టోరీ టైం మన కార్యక్రమంలో సరే ఒక విద్యార్థి ఉన్నాడు క్లాస్లో ఫుల్ స్వాగ్ టీచర్స్ని ఇగ్నోర్ చేస్తాడు లైఫ్లో రియల్ ఛాలెంజ్ వచ్చినప్పుడు సేమ్ కాన్ఫిడెన్స్ కనిపించలేదే

తెలుగు వాదవదే భాగానికి స్వాగతం. నేటి తెలుగు పదం పట్టుదల. పట్టుదల అంటే డిటర్మినేషన్, attitude కన్నా పట్టుదల ఇంపార్టెంట్. పట్టుదల మీనింగ్ డిటర్మినేషన్.

ఏంటండి సోషల్ మీడియాలో ఐఎమ్ స్టాపబుల్ అని రాశారు కానీ రియల్ లైఫ్లో అలా 5 సార్లు స్నూజ్ చేశారు ఏంటి మరి

ఆప్షన్ స్టెప్ మీ కోసం ఈ రోజు ఒక స్మాల్ టాస్క్ ఒక చిన్న పని సెట్ చేసుకోండి అండ్ ఆల్సో కంప్లీట్ ఇట్ ఎక్స్క్యూజెస్ లేకుండా

మిత్రులారా, ఆశిస్తున్న నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు, శుభదినం. ఇది మీ తొలి రాగాలు.